త్రిపురాని తను విదిత సకల సంసార కౌశిక్ సును వంద ఏమాన కుటిల కాల వస నిజ కుల ఘాల తుమ హట కహు జో చాహ ఉబార కహి తాప బల రోష హమార సూర సమద కరని కరహి కహి న జనావహి ఆప నిత్యమాన రణ పాయని కాయన కరహి ప్రలాప राम मात्र लघु नाम हमारा परशु सहित बर नाम तुम्हार कहु सुभाहु न कुल ही प्रसंसी कालहु डरहि न रण रघुवंशी विप्र वंश के असि प्रभुताई अभय होइ जो तुमहि डराई सुनि विदु गुण बचन रघुपति के उकरे पटल परसु